0: ఈరోజు సామ్ ఇక రాయతాను.
1: ఎస్ నెగటివ్ సార్.
0: All right, GPS is showing Armitage off of Sheffield. Let me know when you guys get with them. You guys okay? All right, got 22 IC pulling up also.